ఆగత బల్ల పంచాదేశం పగుండం దశమం బద్ది పంచదశ కైశ్వరం తత్వృద్ధశ్య యువక రాజబుల్లాళి ఉషాసుందరీంకర బాల్య పగుండ కైశ్వర అవస్థ అతిక్రమ హోయి నవ యౌవన ప్రవేశ కరివా సంగే సంగే అంబికా వ్యాస ప్రమాణ కరే అభిషేక హోయి